0: You're listening to RM3 Radio Manoranjan.
1: 94, 95.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen. This is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
1: Toli Ragalu. Toli Ragalu.
0: తొంభై నాలుగు 95.6 98.2 మెగాహెర్ట్స్ పైన సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఈ ఉదయపు వేళ నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో రాబోయే గంట కోసం. అయితే మీకోసం తీసుకోవచ్చాను కొన్ని మధుర మధుర తీసరాలు, మనసు పలికే రాగాలు, ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం. అయితే శ్రోతలారా, మీరు సిద్ధంగా ఉన్నారైతే మనం కూడా స్టూడియోలోనే సిద్ధంగా ఉన్నాం. బొడులు పెట్టున్నాం నీటి కార్యక్రమం ఓ దేవరాగతో పాటు.

అవునండి శ్రోతలారా, శ్రావణ మాసం అయిన తర్వాత భాద్రపద మాసంలో శుభ అడుగు వేస్తూ ఉంటున్నాం. అయితే భాద్రపద మాసంలో

గన్న వినాయక చవితి ఉంటుంది. ఆ తర్వాత మన శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ మొడలవుతుంది. ఇవన్నీ కోసం మీరు తయారు చేస్తున్నారు కదా. ఐ టే ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ దేర్.

గబగబా చేస్తున్నారు పనికి వెళ్ళడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి, లేదా బడికి వెళ్ళడానికి. వాట్ అ రష్! కానీ ఒక్క నిమిషం కోసం యూ జస్ట్ నీడ్ టు చిల్, రిలాక్స్. ఇంకా బయటికి చూడండి, వాట్ అ లవ్లీ వెదర్, సచ్ గుడ్ టైమ్ టు ఎంజాయ్, టు పోజ్ అండ్ టు రిఫ్లెక్ట్ మీ జీవితం పైన.

అవునండి, సంగీత రసికులార రేడియో మనోరంజన్ ఎన్నుకున్నందుకు అనేక అనేక కృతజ్ఞతలు. మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున గుర్తించుకోండి, ప్రతిరోజు మనం కూడి ఉన్నాం ఇక్కడ

హే సంగీత రసికులారా, ఈ ఉదయపు వేళ ఈ వానకాలంలోనే నేను కొంటున్నాను మీ దగ్గర ఒక వేడి వేడి కప్పు టీని లేదా కాఫీ, ఇంకా మంచి రొట్టె ఉన్నాయి మీకోసం తినడానికి. అయితే ఎంజాయ్ ఇట్ అవుట్ దేర్. మీరు అల్పాహారం చేస్తున్నారైతే షురుచి మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున

హే సంగీత రసికులారా, మనం కూడి ఉన్నాం ఇక్కడ హ్యావింగ్ యూ లిస్నింగ్ అట్ హాట్. ఇంకా మనం ప్రసారం చేస్తున్నాం మధురచి ప్లేలిస్ట్. అయితే కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం ఓ చిన్ని కోత్ ఆఫ్ ద డే. అసలు శ్రోతలారా, ఎలాంటి విషయాలను దాచకుండా అన్ని విషయాలను పెంచుకునేదే నిజమైన ప్రేమ. సో డోంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్స్ అవుట్ దేర్, కీప్ షేరింగ్, దట్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్.

0: హే బ్యూటిఫుల్ సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పిల్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పిల్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ రాబోయే పాట స్పెషలీ డెడికేటెడ్ టు ఆల్ ఆఫ్ యూ అవుట్ దేర్.
1: 94, 95.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station,
3: RM3 Manoranjan Radio.

హే సంగీత రసికులారా, ప్రతిరోజు మమ్మల్ని వినడానికి అనేక అనేక కృతజ్ఞతలు. ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా డెడికేటెడ్ టు ఆల్ మై బ్యూటిఫుల్ లిసనర్స్ అవుట్ దేర్, హోపింగ్ దట్ ఇన్ నాటి ప్లేలిస్ట్ మీరు బాగానే మెచ్చుకుంటున్నారని. ఇట్స్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డెడికేటెడ్ టు యూ.

అవునండి శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. అసలు నమ్మకం ఒక్కోసారి నిజ స్వరూపాలు తెలుసుతుండే ఎన్ని రోజులు మనం గుడ్డిగా నమ్ముతుంది, వీళ్ళనా అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది కదా, నాలుగు మాయ మాటలకే పడిపోతుంది, అదే నమ్మకం. అయితే జాగ్రత్త ఉండండి, నచ్చితే లైఫ్ చేసుకోండి.

హే బ్యూటిఫుల్ సంగీత రసికులారా, నేటి ప్లేలిస్ట్ని మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నా. ఇంకా ఒక వ్యక్తి స్వచ్ఛమైన మనసుతో మాట్లాడిన లేదా ప్రవర్తించిన సంతోషం ఎప్పటికీ నిప్రమించని నీడల వారిని అనుసరిస్తుంది. అయితే ఈ చిన్ని కోట్ ఆఫ్ ది డే

0: తాతోయ్
1: హే సంగీత రసికుల్లారా ప్రస్తుతం బీట్స్ కొంచెం చేంజ్ చేయడానికి సమయం సూచిస్తున్నది లెట్స్ గెట్ గోయింగ్
2: ఫ్రమ్ 8 టు 9 తొలి రాగాలు
3: This is my only favorite station. Playing the best songs on the radio.
4: RM3 Manoranjan Radio.

అవునండి, సంగీత రసికులారా, ఇంకా కొన్ని నిమిషాలున్నాయి మన కార్యక్రమం కోసం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇట్స్ ఆల్ హ్యాపీనింగ్ ఆన్ 94.6, 98.2 మెగాహెర్ట్జ్ పైన మీ ఉదయాన్ని ఇంకా కొంచెం స్పైస్ అప్ చేయడానికి.

అవునండి, సంగీత రసికులారా దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి, శుభ దినం.